చేసిన అంకుషా ఆయన కలుస్తాం టీం జిల్లా మొదటి రెండు పట్టాలని అసలు సినిమా టీం జిల్లాలో అతి విశ్వ సంతా ప్రాముఖ్యత సినిమా సీఐ జిల్లా ప్రాముఖ్యం.